గురు విట్టువా సౌవాగమేవే నీ నల్గిడల్లా కలా పిందే రాగంగ తంబురు విట్టువా సౌవాగమేవే నీ నల్గిడల్లా.

0: జన్నుతాం దానిదని తగ జన్నుతాం నీ సరిదా తగ జన్నుతాం తగ జన్ను తగదిమి పదనిదని రవమషముఖ ప్రియ రాగము పదబ పదబ పదబ నిగమ పదనిద దనిద దనిద గమ పదనిద నిన్నిద నిన్నిద ని మ పదనిద
1: తరగడిం తరగడిం తరగడిం తగదిమి తరగడిం తరగడిం తరగడిం తగదిమి తరగడిం తరగడిం తరగడిం తగదిమి
0: నిదరిద నిదరిద నిదరిద నిదరిద నిదరి
1: నిదరి
0: తరిగరి తరిగ